0: పెట్టుబడులేరు స్వామి
1: అంద్
0: దాయకు దానే కొంజిల అర్థజీ ఎన్నొరి పరదేశి అందు అంచమంటది కళ్ళువే కండితాత్తు యాను కండుజి స్వామి
1: ఆండా
0: ఓ
1: అకులు పండిన పాత్రను యానకేనొడే ఎన్న ప్రజకులు అకు ముత్తుదమాలను లక్కాదే ఈ లక్కాదినవు సత్యాంద అకులు పనొందులే ఈ ఉప్పు నంచిన ఉప్పరి కదా మహడి
0: ఓ
1: ఇంచిన వంజి ఘటనే ఆండు ఉందా నాకు